ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. యునైటెడ్ నేషన్స్ గుర్తించిన ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులపై తక్షణ చర్య తీసుకోవాలని భారత జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. హిమాలయాల్లో మన్సు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్కు వార్షిక యాత్ర ఈవేళ ప్రారంభమవుతుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. పాకిస్తాన్ నుంచి కొనసాగుతున్న సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని, హింసాత్మక తీవ్రవాదాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి తీవ్రంగా ఖండించారు. భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర ఉమ్మడి ప్రకటనలో గత ఏడాది ఏప్రిల్ 22వ తేదీన జమ్మూకాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని ఇద్దరు నాయకులు తీవ్ర పదజాలంతో ఖండించారు. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ గురించి ప్రస్తావించిన 2025 జూలై 29 నాటి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి పర్యవేక్షణ బృందం నివేదికను కూడా వారి సందర్భంగా గుర్తు చేశారు. అలాగే గత ఏడాది నవంబర్ 10వ తేదీన ఢిల్లీలో జరిగిన ఉగ్రవాద ఘాతుకాన్ని కూడా వారు తీవ్రంగా ఖండించారు. ఈ ఘోరమైన చర్యకు పాల్పడిన ఉగ్రవాదులను, నిర్వాహకులను, వారికి ఆర్థిక సహాయం అందించిన వారిని ఆలస్యం చేయకుండా చట్టం ముందు నిలబెట్టాలని భారత జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. అల్ఖైదా, ఇస్లామిక్ స్టేట్, డైష్, లష్కర్ ఎ తయ్యబా, జైష్ ఎ మొహమ్మద్ వాటి అనుబంధ సంస్థలతో సహా యునైటెడ్ నేషన్స్ నిషేధిత ఉగ్రవాద సమూహాలు, సంస్థలపై ఉమ్మడి చర్యలు తీసుకోవాలని మోదీ తకైచి కోరారు. ఉగ్రవాదులకు ఇస్తున్న సురక్షిత స్థావరాలను నిర్మూలించడానికి ఉగ్రవాదుల నిధుల సరఫరా మార్గాలను, అంతర్జాతీయ నేరాలతో వారికి ఉన్న బంధాన్ని తుడిచిపెట్టడానికి, అలాగే ఉగ్రవాదులు సరిహద్దులు దాటి వచ్చే కదలికలు అడ్డుకోవడానికి దృఢమైన చర్యలు తీసుకోవాలని కూడా ఇద్దరు నాయకులు పిలుపునిచ్చారు. క్వాడ్ కూటమి పరిధిలో జరుగుతున్న స్థిరమైన ప్రగతిని వారు స్వాగతించారు. సముద్ర, అంతర్జాతీయ భద్రత, క్రిటికల్ మినరల్స్తో కూడిన ఆర్థిక శ్రేయస్సు, భద్రత, కీలకమైన అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలు, మానవతా సహాయం, అత్యవసర

0: స్పందన ప్రధాన స్తంభాల వ్యాప్తంగా క్వాడ్ సహకారం ప్రాముఖ్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సునాయి తకైచి ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యానికి సంబంధించిన పునాది స్తంభాల్లో ఒకటిగా ఆర్థిక భద్రత గల ప్రాధాన్యతను కూడా ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. ఆర్థిక భద్రతా సహకారంపై భారత జపాన్ సంయుక్త ప్రకటన జారీ చేస్తూ ఈ ఆర్థిక భద్రతా భాగస్వామ్యం పరస్పరం నమ్మకం, ఉమ్మడి విలువలు, ఒకే రకమైన ప్రయోజనాలపై ఆధారపడి ఉందని, అలాగే ఇరుపక్షాల శ్రేయస్సు, భద్రత, ఆర్థిక భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయనే గుర్తింపుగా ఇది నిలుస్తుందని పేర్కొన్నారు.
1: ఆర్థిక దునియా సప్లై చైన్ మే రుకావటే, ట్రేడ్ మే అనిశ్చిత ఆర్ గ్లోబల్ డిమాండ్ మే గిరావట్ సే జూజ్ రహీ హై, లేకిన్ జసే కహా జాతా హై, వెన్ ద గోయింగ్ గెట్స్ టఫ్ ద టఫ్ గెట్ గోయింగ్. భారత్ విశ్వ కీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఇకానమీ హై. పిచ్లే ఫైనాన్షియల్ ఇయర్ మే భారత్ కీ జీడీపీ గ్రోత్ 7.7% రహీ. ఇతనా హీ నహీ, పిచ్లే 12 వర్షో మే హమ్ భారత్ మే కైజెన్ ఫిలాసఫీ యాని కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అప్నాతే హుయే అప్ని ఇకానమిక్ డిఎన్ఏ కో ట్రాన్స్ఫార్మ్ కర్ రహే హై.
0: ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితుల కారణంగా సప్లై చైన్లు, సరఫరా వ్యవస్థలకు అంతరాయం కలిగిన నేపథ్యంలో భారత జపాన్ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత కీలకమయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అంతకుముందు చెప్పారు. ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్, మహాసాగర్ కార్యక్రమాల మధ్య ఉన్న సమన్వయం ఆర్థిక భద్రతా సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఇరు దేశాలకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తామని కూడా సంయుక్త ఆర్థిక ప్రకటనలో పేర్కొన్నారు. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు, ఆథరైజ్డ్ సంతకందారుల విషయంలో పార్టీలో రెండు వర్గాలు చేస్తున్న పరస్పర వాదనలపై తన స్పందన తెలియచేయాలని భారత ఎన్నికల కమిషన్ కోరింది. ఒక ప్రకటనలో ఈ విషయం వెల్లడిస్తూ కమిషన్, పార్టీ సంస్థాగత ఎన్నికలు, అధీకృత సంతకందారుల విషయంలో ఇరు వర్గాలు లేవనెత్తిన వాదనలు, ప్రతివాదనలపై మమతా బెనర్జీతో పాటు పార్టీ నాయకుడు రత్తుబ్రత బెనర్జీకి విడివిడిగా లేఖలు రాసినట్టు తెలియజేసింది. ఇరు వర్గాలు తమ సమాధానాలను సోమవారం సాయంత్రం 5:30 గంటలలోపు సమర్పించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. తృణమూల్ కాంగ్రెస్లో పార్టీ సంస్థాగత నిర్మాణం, ఎన్నికల సంఘం ముందు పార్టీ తరఫున వ్యవహరించే అధికారానికి సంబంధించిన వివాదం నడుస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇటువంటి వివాదాలను ఎన్నికల గుర్తులు, రిజర్వేషన్ కేటాయింపు నిబంధనల కింద పరిష్కరిస్తారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించేందుకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ వర్క్షాప్ నిర్వహిస్తుంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘెల్ సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ వర్క్షాప్ సందర్భంగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం జారీ చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై కూడా ప్రధానంగా చర్చలు జరుపుతారు. పంచాయతీరాజ్ సంస్థలు తమ సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవడం, ఆర్థిక సుస్థిరతను బలోపేతం చేసుకోవడంపైన ఈ వర్క్షాప్లో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. గంగానది పునరుజ్జీవనం కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పట్టణ స్థానిక సంస్థలు, శాస్త్రీయ సంస్థలు, స్థానిక సంఘాల మధ్య నిరంతర సమన్వయం అవసరమయ్యే ఒక ఉమ్మడి జాతీయ బాధ్యత అని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పునరుద్ఘాటించారు. గంగానదిపై ఏర్పాటైన ఎంపవర్డ్ టాస్క్ ఫోర్స్ ETF 19వ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. మురుగునీటి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, శుద్ధి చేసిన వ్యర్థ జలాల పునర్వినియోగాన్ని ప్రోత్సహించడం, చిత్తడి నేలలు, వెట్లాండ్స్, జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం ద్వారా అవిరల్ నిర్మల్ గంగా విజన్ను ఉమ్మడిగా వేగవంతం చేయొచ్చునని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో నమామి గంగే కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. ఇప్పటివరకు 43,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ అంచనా వ్యయంతో 524 ప్రాజెక్టులకు ఆమోదం తెలియచేయగా వాటిలో 363 ప్రాజెక్టులు పూర్తయ్యాయని మంత్రి పాటిల్ వివరించారు. జమ్మూకాశ్మీర్లోని పెహల్గాం, బల్తాల్ రెండు మార్గాల ద్వారా వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈవేళ ప్రారంభమవుతుంది. 57 రోజుల పాటు సాగే ఈ పవిత్ర తీర్థయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ గుహాలయాన్ని సందర్శిస్తారని భావిస్తున్నారు. భక్తులు దాదాపు 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్నాథ్ గుహను సందర్శించి శివుడి అనుగ్రహాన్ని పొందేందుకు సహజ సిద్ధంగా ఏర్పడే

0: శివలింగాన్ని దర్శించుకోవడానికి ఈ పవిత్ర యాత్ర చేపడతారు. రక్షాబంధన్ పండుగ రోజైన ఆగస్టు 28వ తేదీన అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ నిన్ననే మొదటి బ్యాచ్ భక్తులు అనంతనాగ్ జిల్లాలోని నున్వాన్, గండర్బల్ జిల్లాలోని బాల్తాల్ బేస్ క్యాంపులకు చేరుకున్నారు. జమ్మూలోని భగవతీ నగర్ యాత్ర నివాసం నుంచి నిన్న ఉదయం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వారి కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభించారు. మొదటి బ్యాచ్లో మొత్తం 4822 మంది యాత్రికులున్నారు. థాయిలాండ్లోని ఈశాన్య ముగ్ధహాన్ ప్రాంతంలో నిన్న ఒక తీర్థయాత్రలో ఉన్న బౌద్ధ భిక్షుల బృందం పైకి 11 ఏళ్ల బాలుడు నడుపుతున్న పికప్ ట్రక్ దూసుకెళ్లడంతో 9 మంది భిక్షులు మరణించారు. ముగ్ధహాన్ ప్రాంతానికి చెందిన మొత్తం 35 మంది సాధువులు ఈ తీర్థయాత్రలో ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో కాలిఫోర్నియాలోని ఇంగల్వుడ్లో గల లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో స్పెయిన్ 3-0 తేడాతో ఆస్ట్రియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. అంతకుముందు బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ జట్లు కూడా రౌండ్ ఆఫ్ 16కు చేరుకున్నాయి. వచ్చే నెల 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు శ్రీలంకతో జరగనున్న 2 మ్యాచ్ల క్రికెట్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. వచ్చే నెల 15వ తేదీ నుండి గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుండగా 2వ టెస్ట్ మ్యాచ్ వచ్చే నెల 23వ తేదీ నుండి కొలంబోలోని సింహళ్ళి స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతుంది. ఇదిలా ఉండగా చెస్టర్లీ స్ట్రీట్లో ఇంగ్లాండ్తో జరగవలసిన 5 మ్యాచ్ల T20 ఇంటర్నేషనల్ సిరీస్ మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. 2వ T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ రేపు మాంచెస్టర్లో జరుగుతుంది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలో లండన్లోని కెనింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన 2వ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ జట్టు సౌత్ ఆఫ్రికాను ఓడించి ఫైనల్కు సిద్ధమైంది. ఆదివారం లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచ కప్ ఫైనల్ జరుగుతుంది. విశేషాలు మరొకసారి. యునైటెడ్ నేషన్స్ గుర్తించిన ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులపై తక్షణ చర్య తీసుకోవాలని భారత, జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. హిమాలయాల్లో మన్సు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్కు వార్షిక యాత్ర ఇవాళ ప్రారంభమవుతుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: வணக்கம். ஆகாஷவாணி செய்திகள் வாசிப்பவர் கோபாலகிருஷ்ணன். தலைப்புச் செய்திகள். இந்தியாவும் ஜப்பானும் பல்வேறு துறைகளில் இருதரப்பு ஒத்துழைப்பை மேலும் வலுப்படுத்த முடிவு செய்துள்ளன. தூய்மை கங்கை திட்டத்தை விரைந்து செயல்படுத்த சம்பந்தப்பட்ட அனைத்து தரப்பினரின் ஒருங்கிணைப்பு அவசியம் என்று மத்திய ஜல்சக்தித்துறை அமைச்சர் திரு சி ஆர் பாட்டீல் கூறியுள்ளார். நிலக்கரி இறக்குமதி குறைந்து உள்நாட்டு உற்பத்தி தொடர்ந்து அதிகரித்து வருவதாக மத்திய அரசு தெரிவித்துள்ளது. யுக்ரைன் தலைநகர் கீவ் மீது ரஷ்யா நடத்திய தாக்குதலில் 27 பேர் உயிரிழந்தனர், 90க்கும் மேற்பட்டோர் காயமடைந்தனர். உலகக்கோப்பை கால்பந்து போட்டியில் ஆஸ்திரியாவை வென்ற ஸ்பெயின் காலிறுதிக்கு முந்தைய சுற்றுக்கு முன்னேறியுள்ளது. இனி விரிவான செய்திகள். இந்தியாவும் ஜப்பானும் பல்வேறு துறைகளில் இருதரப்பு ஒத்துழைப்பை மேலும் வலுப்படுத்த முடிவு செய்துள்ளன. பிரதமர் திரு நரேந்திர மோடி மற்றும் ஜப்பான் பிரதமர் திருமதி சானே டக்காய்ஷி பங்கேற்ற ஆண்டு உச்சிமாநாட்டுக்கு பின் வெளியிடப்பட்ட கூட்டறிக்கையில் இது தெரிவிக்கப்பட்டுள்ளது. பாதுகாப்பு, முக்கிய கனிமங்கள், தகவல் தொழில்நுட்பம், மருந்து, பசுமை எரிசக்தி உள்ளிட்ட துறைகளில் ஒத்துழைப்பு மேலும் வலுப்படுத்தப்படும் என அதில் குறிப்பிடப்பட்டுள்ளது. இரு நாடுகளுக்கும் இடையே கடல்சார் ஒத்துழைப்பும் அதிகரிக்கப்படும் என்று தெரிவிக்கப்பட்டுள்ளது. செயற்கை நுண்ணறிவு துறையில் இருதரப்பு ஒத்துழைப்பு மேலும் அதிகரிக்கப்படும் என்றும் குறிப்பிடப்பட்டுள்ளது. மேற்காசியா உள்ளிட்ட சர்வதேச விவகாரங்களில் அமைதியை நிலைநாட்ட இரு நாடுகளும் முழுமையான ஒத்துழைப்பை வழங்கும் என்று அதில் தெரிவிக்கப்பட்டுள்ளது. பயங்கரவாதம் மற்றும் எல்லை தாண்டிய தீவிரவாதம் தொடர்பான விவகாரங்களில் எந்தவிதமான சமரசத்திற்கும் இடமில்லை என்று இரு நாடுகளும் தெரிவித்துள்ளன. கடந்த ஆண்டு ஜம்மு காஷ்மீரின் பஹல்காமில் நடைபெற்ற தீவிரவாத தாக்குதலுக்கு இந்த கூட்டறிக்கையில் கண்டனம் தெரிவிக்கப்பட்டுள்ளது. அத்துடன் தீவிரவாத முகாம்கள் ஒழிக்கப்பட வேண்டும் என்றும் அதில் வலியுறுத்தப்பட்டுள்ளது. தூய்மை கங்கை திட்டத்தை விரைந்து செயல்படுத்த சம்பந்தப்பட்ட அனைத்து தரப்பினரின் ஒருங்கிணைப்பு அவசியம் என்று மத்திய ஜல்சக்தித்துறை அமைச்சர் திரு சி ஆர் பாட்டீல் கூறியுள்ளார். புதுதில்லியில் நடைபெற்ற இது தொடர்பான ஆய்வுக் கூட்டத்தில் பேசிய அவர், கழிவுநீர் சுத்திகரிப்பு, நிலத்தடி நீர் மேலாண்மை ஆகியவை தொடர்பான செயல்பாடுகளை விரைவுபடுத்த வேண்டும் என்று வலியுறுத்தினார். தூய்மை

సఖులు, ఈరోజు మన మహిళా మండలిలో వృక్షో రక్షతి రక్షితః అంశంపై శ్రీమతి వి జ్ఞానప్రసూన గారి ప్రసంగం, ఇంకా పాటలు ప్రసారమవుతాయి. ముందుగా భక్తిగీతం విందాము.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాము వృక్షో రక్షతి రక్షితః అంశంపై శ్రీమతి వి జ్ఞానప్రసూన గారి ప్రసంగం.
1: అనాది నుండి మానవుడికి ప్రకృతికి గల అవినాభావ సంబంధం యొక్క ప్రాముఖ్యత మన అందరికీ తెలిసిందే. ఈ ప్రకృతి లేదా పర్యావరణం అనేది అనేక నిర్జీవ సజీవజాలాల సమ్మేళనం. జీవజాలాలతో కూడిన జీవావరణంలోని ముఖ్య భాగమే వృక్షజాలం. ఈ మొక్కలు వృక్షాలు ప్రకృతి సహజంగా కొండలపైన అడవులలోనూ పుట్టి పెరిగి పక్షులకు జంతువులకు ఆహారాన్ని నివాసాన్ని ఇస్తూ మానవాళికి కూడా అనేక లాభాలను కలగజేస్తున్నాయి.

ఈ వృక్షాల సమీపంలో లతలు పచ్చిక దట్టంగా అల్లుకొని ఉంటాయి. ఈ సముదాయాన్నే వనాలు లేదా అడవులు అంటారు. ఈ అడవులలోని చెట్లు మొక్కలు మానవాళికి అనేక ప్రయోజనాలను కలగజేస్తున్నాయి. వేప, చింత, మద్ది, తుమ్మ చెట్లు వంట చెరుకుగా ఉపయోగపడతాయి. ఈ అటవీ ప్రాంతంలోని భూగర్భంలో శిథిలమైన ప్రాచీన వృక్షాలు కార్బనీకరణకు గురి అయి బొగ్గు రూపంలో లభిస్తాయి. ఇక టేకు, మహాగని, ఎర్రచందనం, ఏగిస చెట్ల నుండి లభించే కలప ఇళ్ల నిర్మాణంలోనూ గృహోపకరణాల తయారీలోనూ ఉపయోగపడుతుంది. రైల్ పట్టాల కింద వేసే స్లీపర్లను సాల్ చెట్ల కలపతో తయారు చేస్తారు. రైలు పెట్టెలు, బస్సులు, ట్రక్కుల తయారీలో కలపను విరివిగా ఉపయోగిస్తారు. దేవదారు చెట్లు ఇచ్చే కలపతో ప్యాకింగ్ పెట్టెలు తయారు చేస్తారు. కాగితం పరిశ్రమకు, చేటలు, బుట్టల తయారీ వంటి కుటీర పరిశ్రమలకు వెదురు ముడి పదార్థం. ఇంకా వెదురుతో పిల్లన గ్రోవి వంటి సంగీత వాద్యాలను, కుర్చీలు, ఉయ్యాలల లాంటి గృహోపకరణాలను తయారు చేస్తారు. వెదురు బియ్యం కూడా మనకు తెలిసినదే. చందనం చెట్ల నుంచి వచ్చే సువాసన గల చెక్కతో మన కళాకారులు తమ హస్తకళా నైపుణ్యాన్ని ఉపయోగించి అనేక అందమైన నగిషీ వస్తువులను తయారు చేసి విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. ఇదే కాక చందనం చెక్క నుండి తైలాన్ని తీసి అత్తరు తయారీలోనూ సబ్బుల పరిశ్రమలోనూ ఉపయోగిస్తున్నారు. ఇక చెక్క బొమ్మల విషయానికి వస్తే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి, ఏటి కొప్పాక, లేపాక్షి బొమ్మల గురించి మనకు తెలుసు కదా. అడవుల నుండి మనకు లభించే ఆహార పదార్థాలు లెక్కకు మిక్కిలిగా ఉంటున్నాయి. సారపప్పు, తేనె, చింతపండు, తాటి, ఈతపళ్ళు, ఉసిరిక, రేగు, నేరేడు పళ్ళు, ఇప్పపూలు, అనేక రకాలైన దుంపలు వీటిలో ముఖ్యమైనవి. ఇవేగాక అనేక సుగంధ ద్రవ్యాలు, ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే ఆకులు, మూలికలు మనకు అడవుల నుండి లభిస్తున్నాయి. కొన్ని రకాల అడవి మొక్కల నుండి లభించే స్రావాలు అంటే ఆల్కలాయిడ్స్ మన దైనందిన జీవితంలోనూ వైద్యంలోనూ ఉపయోగపడుతున్నాయి. వీటిలో రబ్బరు, జిగురు, ఎడిబుల్ గమ్, ఇంగువ ముఖ్యమైనవి. కొన్ని చెట్ల ఆకులతో దొన్నెలు చేయవచ్చు. వేప యొక్క ఉపయోగం క్రిమి సంహారిణిగా అందరికీ తెలిసినదే. పైన్ చెట్ల నుండి కర్పూర తైలాన్ని, యూకలిప్టస్ చెట్ల నుండి యూకలిప్టస్ ఆయిల్ను తయారు చేస్తారు. ఖర్ అనే మొక్క నుండి తీసే కత్త అనే ద్రవాన్ని అజీర్ణ వ్యాధి నివారణలోనూ రంగుల పరిశ్రమలోనూ ఉపయోగిస్తారు. ఈ వృక్షాలే కాక అడవులలో నేల మీద పెరిగే పచ్చిక పశుగ్రాసంగా ఉపయోగపడుతోంది. మ్యాంగ్రోవ్స్ లేదా మడ అడవులు అని పిలవబడే మరొక వృక్ష సముదాయం చిత్తడి నేలలలో పెరుగుతాయి. వీటి బెరళ్లలో ఆల్కలాయిడ్స్, టానిన్స్, పాలిఫినాల్స్ అధికంగా ఉండి వీటి రసం వైద్యంలో యాంటీసెప్టిక్గాను, కొలెస్టరాల్ తగ్గించడానికి వాడుతారు. వీటి నుండి కలప కూడా లభిస్తుంది. ఇవి అనేక జంతువులకు, పక్షులకు ఆహారాన్ని, నీడను కల్పిస్తున్నాయి. ఇక వాతావరణంలో ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడంలో వృక్షాల పాత్ర ఎంతో ఉంది. మండు టెండ కాస్తున్నా కూడా చెట్ల నీడలో చల్లగా ఉండి మనుషులు, పశుపక్ష్యాదులు సేదదీరడం మనకు తెలిసిన విషయమే కదా. చెట్లు తమ ఆకుల ద్వారా నీటి ఆవిరిని విడుదల చేసి ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. అంతేకాకుండా ఈ వృక్షాలు మానవులు, జంతువులు తమ శ్వాసక్రియ ద్వారా విసర్జించే బొగ్గు పులుసు వాయువు అంటే కార్బన్ డయాక్సైడ్ను తమ ఆకుల ద్వారా స్వీకరించి ప్రాణుల మనుగడకు అత్యవసరమైన ప్రాణవాయువు ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. ఇంకా వాతావరణంలోని విషవాయువులను, ధూళిరేణువులు అంటే పార్టికులేట్ మ్యాటర్ను పీల్చుకొని వాతావరణ కాలుష్యాన్ని అదుపులో ఉంచుతాయి. మనం మరొక విషయం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. దట్టమైన అడవులు ఉండే ప్రాంతాలలో వర్షపాతం అధికంగా ఉండటానికి కారణం అవి మేఘాలను ఆకర్షించి వర్షం పడేలా చేయడమే. ఇదే కాకుండా వర్షాలు, వరదలు వచ్చినప్పుడు

వృక్షాలు నేల క్రమక్షయాన్ని అంటే సాయిల్ ఎరోషన్ను నివారించి, నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించి భూసారం కొట్టుకొని పోకుండా కాపాడుతాయి. వర్షపు నీటి ఉధృతిని తగ్గించి నీరు నేలలో నిలువ ఉండేలా చేసి భూగర్భ జలమట్టం పెరుగుదలకు దోహదం చేస్తాయి. ఇన్ని రకాలుగా లాభాలను కలగజేస్తున్న ఈ వృక్షజాలాన్ని పూర్తిగా వినియోగించుకుని మానవుడు సుఖమయ జీవితానికి అలవాటు పడ్డాడు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన పారిశ్రామికీకరణ, నగరీకరణలకు మూల్యంగా మనం ఎన్నో అడవులను, వృక్షాలను చెల్లించుకోవలసి వచ్చింది. విపరీతంగా పెరిగిన జనాభా, తద్వారా పెరిగిన అవసరాల కోసం అర్బనైజేషన్లో భాగంగా ఒక ఇల్లు ఉన్న స్థలంలో మల్టీస్టోరీడ్ అపార్ట్మెంట్స్ కట్టడం, రోడ్ల విస్తరణ, భారీ ప్రాజెక్టుల నిర్మాణం, వ్యవసాయ భూముల విస్తరణ మొదలైన వాటి వల్ల దట్టమైన అటవీ ప్రాంతాలే కాకుండా గ్రామాలలో, పట్టణాలలో గల వృక్షాలు కూడా నాశనానికి గురి అయ్యాయి. చెట్లను, అడవులను అర్థం చేసుకోలేనప్పటికీ ఆటవిక్కుడుగా జీవించిన ఆదిమ మానవుడు వాటిని దేవతలుగా భావించి ఆరాధించాడు. అన్నీ తెలిసిన ఆధునిక మానవుడు తన స్వార్థం కోసం, విలాసాల కోసం అటవీ విధ్వంసానికి కారణమవుతున్నాడు. చెట్లను జీవావరణ వ్యవస్థలో, తన సహజీవన వ్యవస్థలో భాగంగా భావించటం లేదు. కేవలం తన అవసరానికి పనికి వచ్చే నిర్జీవ వినిమయ వస్తువులుగా భావిస్తున్నాడు. ఈ వన విధ్వంసం వల్ల మనం ఎదుర్కొంటున్న సమస్యలలో ముఖ్యమైనది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. భూమిపై ప్రసరించే సూర్యకిరణాలలో ఎక్కువ శాతం రిఫ్లెక్ట్ కాబడతాయి. అందువల్ల భూగోళంలోని వాతావరణం, ఉష్ణోగ్రత సమతులంగా ఉంటుంది. వృక్షాలను ఎక్కువగా నరికివేయడం వల్ల, వంట చెరకుగా వాడటం వల్ల వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ అధికమవుతుంది. ఇంకా వాతావరణ కాలుష్య వాయువులైన నైట్రోజన్ ఆక్సైడ్స్, మీథేన్, ఓజోన్ రెఫ్రిజరేటర్స్లోనూ, ఎయిర్ కండిషనర్స్లోనూ ఉపయోగింపబడి, తద్వారా వాతావరణంలోకి విడుదల కాబడ్డ క్లోరోఫ్లోరోకార్బన్స్, ఇవన్నీ కార్బన్ డయాక్సైడ్తో కలిపి గ్రీన్ హౌస్ వాయువులని పిలుస్తారు. ఇవి సూర్యకిరణాలలోని ఇన్ఫ్రారెడ్ కిరణాలను ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఫలితంగా భూగోళం వేడిమిని లోపలికి మాత్రం రానివ్వగలిగి బయటికి పోనివ్వని గాజు గ్రీన్ హౌస్ లాగా మారుతుంది. దీనిని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. ఫలితంగా భూ ఉష్ణోగ్రత నానాటికి పెరిగిపోతుంది. ఏటా ఈ పెరుగుదల 1 నుండి 3.5 డిగ్రీల సెల్సియస్ దాకా ఉంటుందని శాస్త్రజ్ఞుల అంచనా. ఇందువల్ల ఋతుపవనాల గతి మారిపోయి అనావృష్టి ఏర్పడి పంటలు పండక కరువు కాటకాలను ఎదుర్కోవలసి వస్తోంది. మరోవైపు అకాల వర్షాలు, వరదలు సంభవించి లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురి అవుతున్నాయి. చేతికి అందివచ్చిన పంటలు వరదలలో కొట్టుకుని పోతున్నాయి. ఆహార కొరత ఏర్పడుతోంది. భూగర్భ జలాలు కూడా క్రమేణా ఇంకిపోతున్నాయి. వాతావరణ కాలుష్యం అధికమై చర్మ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. వ్యవసాయ రంగం కూడా క్రమంగా క్షీణించి సంక్షోభానికి గురి అవుతోంది. వ్యవసాయ రంగంలో ఉపాధి కోల్పోయిన కూలీలు, రైతులు పట్టణాలకు వలసపోవడం వల్ల పట్టణ జనాభా పెరగడం, దానికి తగ్గట్టు పెరిగిన గృహ అవసరాల కారణంగా ఆ ప్రాంతాలలోని వృక్షాలు ధ్వంసం చేయబడుతున్నాయి. ఒకప్పుడు పచ్చగా వృక్షాలతో కళకళలాడిన పట్టణాలు, నగరాలు నేడు కళావిహీనమై కాంక్రీట్ అరణ్యాలుగా మారిపోయాయి. అడవుల నరికివేత వల్ల మనం ఎన్నో అరుదైన మొక్కలను, వృక్షజాతులను పోగొట్టుకుంటున్నాం. అడవులను ఆశ్రయించి జీవిస్తున్న అనేక జంతువులు, పక్షులు అటవీ వినాశనం వల్ల ఆశ్రయం కోల్పోయాయి. ఇకలాజికల్ బ్యాలెన్స్ను కోల్పోవడం వల్ల పులులు, చిరుతలు, ఏనుగులు అడవిని దాటి వచ్చి దరిదాపుల్లో గల గ్రామాల్లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. 1950వ సంవత్సరంలో మన దేశంలో కరువు సంభవించడానికి గల కారణాలలో అటవీ వినాశనం ముఖ్యమైనదని నిపుణులు గుర్తించారు. ఆనాటి భారత ప్రభుత్వంలో మంత్రిగా ఉండిన

శ్రీ మున్షీ గారు ప్రతి గ్రామంలోనూ పట్టణంలోనూ చెట్లను నాటడం అత్యవసరమని పెద్ద ఉద్యమాన్ని ప్రారంభించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం వన మహోత్సవం పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారు. ప్రతి వ్యక్తితో ఒక మొక్కను నాటింపజేయటం దీని ముఖ్య ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సామాజిక అడవులు అంటే సోషల్ ఫారెస్ట్ అభివృద్ధి పథకాన్ని ఏర్పరిచి దానిని అమలు చేయటానికి

0: సామాజిక అడవులు అంటే సోషల్ ఫారెస్ట్ అభివృద్ధి పథకాన్ని ఏర్పరిచి దానిని అమలు చేయటానికి గణనీయంగా కృషి చేస్తున్నాయి. ఈ పథకాలు సత్ఫలితాలను ఇవ్వాలంటే సామాన్య మానవులలో, ప్రజలలో, అడవులలో నివసించే గిరిజనులలో వృక్ష సంరక్షణ పట్ల అవగాహన పెంపొందించాలి. పాఠశాలలో వృక్ష సంరక్షణ పాఠ్యాంశంగా చేర్చితే విద్యార్థుల లేత హృదయాలలో బలంగా నాటుకుని ప్రకృతి పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. సాంప్రదాయేతర ఇంధనాలు, జల విద్యుత్తు, విండ్మిల్స్ను, బయోగ్యాస్ ప్లాంట్స్ వాడకాన్ని పెంపొందించడం ద్వారా ఇంధనం కోసం చెట్లను కొట్టివేయటాన్ని తగ్గించవచ్చు. ఇళ్ల నిర్మాణంలో కూడా ప్రత్యామ్నాయ వనరులను ఉపయోగించితే అటవీ విధ్వంసం చాలా మటుకు తగ్గుతుంది. పరిశ్రమల విషయానికి వస్తే వాటి చుట్టూ వృక్షాల సముదాయం అంటే గ్రీన్ బెల్ట్ ఉండి తీరాలన్న నిబంధనను ఖచ్చితంగా అమలుపరచాలి. వృక్షాలను తమ అవసరాల కోసం నిర్దాక్షిణ్యంగా నరికివేసేవారికి కఠిన శిక్షలు అమలు చేయాలి. అడవుల రక్షణ అనగానే అది కేవలం ప్రభుత్వం పని, అటవీ శాఖ అధికారుల బాధ్యత లేదా పర్యావరణ శాస్త్రవేత్తల కర్తవ్యం అని మనం భావిస్తుంటాం, కానీ అది పొరపాటు. పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం చట్టాలతో మాత్రమే సాధ్యం కాదు. సామాన్య పౌరులుగా మనం పెద్ద పెద్ద పనులు చేయనక్కర్లేదు. మన రోజువారీ అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు. కాగితం వాడకం తగ్గించడం. మనం వాడే ప్రతి కాగితం వెనుక ఒక చెట్టు విధ్వంసం ఉందనే సత్యాన్ని గ్రహించాలి. డిజిటల్ విధానాలను ప్రోత్సహించడం, పేపర్లెస్ ఆఫీసెస్, కాగితాన్ని ఇరువైపులా వాడటం మరియు రీసైక్లింగ్ చేయడం ద్వారా చెట్ల నరికివేతను తగ్గించవచ్చు. కలప వస్తువుల నియంత్రణ. ఇళ్లలో అనవసరంగా విలాసవంతమైన చెక్క వస్తువుల కొనుగోలును నియంత్రించాలి. ప్రత్యామ్నాయ వస్తువులను ఎంచుకోవాలి. బాధ్యతాయుతమైన కొనుగోళ్లు. అడవులను ధ్వంసం చేయకుండా తయారు చేసిన సస్టైనబుల్ లేదా ఈకో సర్టిఫైడ్ వస్తువులను కొనటానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అర్బన్ ఫారెస్ట్రీ అండ్ లోకల్ యాక్షన్. పౌరులుగా మన ఇంట్లో, మన వీధిలో, మన ఊరిలో మార్పుకు మనమే శ్రీకారం చుట్టాలి. స్థానిక మొక్కలు నాటడం కేవలం అందం కోసం పెంచే క్రోటన్స్ లాంటివి కాకుండా మన నేలలలో చక్కగా పెరిగే వేప, మర్రి, రావి, చింత వంటి స్థానిక జాతుల మొక్కలను నాటాలి. ఇవి తక్కువ నీటితో పెరుగుతాయి, స్థానిక పక్షులకు, కీటకాలకు ఆశ్రయాన్ని ఇస్తాయి. కేవలం పర్యావరణ దినోత్సవం నాడు మొక్కలు నాటి వదిలేయకుండా నాటిన మొక్కను సంరక్షిస్తూ అవి వృక్షాలుగా మారే వరకు బాధ్యత తీసుకోవాలి. అక్రమంగా, అనుమతి లేకుండా ఎవరైనా చెట్లను నరుకుతుంటే అడ్డుకోవాలి. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. దశాబ్దాల క్రితం చిప్కో ఉద్యమంలో నిరక్షరాస్యులైన గ్రామీణులు చెట్లను హత్తుకుని వాటిని నరకకుండా కాపాడుకున్నారు. మరి ప్రకృతి మాత పట్ల మనవంతు బాధ్యతను మనం నిర్వర్తించాలి. వృక్షో రక్షతి రక్షితః, నీవు వృక్షాన్ని రక్షించు, అది నిన్ను రక్షిస్తుంది అన్న సూక్తిని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా నమ్మి ఆచరణలో పెట్టాలి.
1: ఇంతవరకు వృక్షో రక్షతి రక్షితః అంశంపై శ్రీమతి వి జ్ఞానప్రసూన గారి ప్రసంగం విన్నాము. శ్రోతలిప్పుడు వినబోయే గీతం దేవి శ్రీప్రసాద్ స్వరకల్పనలో శంకర్ మహాదేవన్ పాడినది. రచన రామజోగయ్య శాస్త్రి. చిత్రం జనతా గ్యారేజ్.

దేశంలోని వస్తు ఉత్పత్తి రంగాన్ని అభివృద్ధి చేసి జాతీయ స్థూల ఉత్పత్తిలో పారిశ్రామిక ఉత్పత్తుల వాటా 25% పెంచడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్. ఈ పథకం ద్వారా పరిశ్రమల ఏర్పాటులోని నిబంధనలను నియమాలను సులభతరం చేయడం, సాంకేతిక శిక్షణ వృత్తి విద్యా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం జరుగుతుంది. నాణ్యతా ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయిలో పెంచి తద్వారా ఎదుగుదలకు ప్రోత్సాహం, పారిశ్రామిక ఉత్పత్తి పెంపుదలకు పరిశోధనలు, ఆధునిక పరిజ్ఞానం ఉపయోగం కూడా ఈ పథకంలో భాగాలే. పూర్తి వివరాల కోసం సంబంధిత వెబ్సైట్ను సందర్శించవచ్చు.

ఈనాటి ఆధునిక ప్రపంచంలో ఇంటా బయట మనం ఎన్నో విద్యుత్ సాధనాలు ఉపయోగిస్తున్నాం. టీవీ, ఫ్రిడ్జ్, మిక్సీ, ఏసీ, వాషింగ్ మెషిన్, ల్యాప్టాప్, సెల్ఫోన్ వంటివి నిత్య అవసరాలుగా మారిపోయాయి. వీటన్నింటి వాడకం వల్ల నెలసరి విద్యుత్ ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. ఈ విద్యుత్ పరికరాల వినియోగాన్ని నియంత్రించడం ద్వారా మన ఖర్చును ఆదా చేసుకోవడంతో పాటు దేశంలో విద్యుత్ కొరతను కూడా నివారించవచ్చు. ఇందుకోసం మనం సులభమైన చిట్కాలు పాటిస్తే చాలా వరకు విద్యుత్తు ఆదా అవుతుంది. అవేంటో చూద్దాం. మామూలు బల్బులకు బదులుగా ఎల్ఈడి బల్బులు వాడవచ్చు. నాణ్యమైన స్టార్ రేటింగ్ ఐఎస్ఐ మార్కు ఉన్న వస్తువులను కొనడం మంచిది. ఏసీని 24 నుండి 26 డిగ్రీలకు సెట్ చేయాలి. అవసరం లేనప్పుడు ఫ్యాన్లు, లైట్లు ఆఫ్ చేయాలి. వీలైనంత వరకు ఎలక్ట్రిక్ సాధనాలకు బదులుగా శారీరక శ్రమ చేస్తే విద్యుత్ ఆదాతో పాటు వ్యాయామం కూడా అవుతుంది. సాధ్యమైతే ఇంటిపై సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకోసం పీఎం సూర్యఘర్ వంటి ప్రభుత్వ పథకాలు సహాయపడతాయి. ఇలాంటి చిన్న చిన్న మార్పులతో మన విద్యుత్ ఆదాతో పాటు దేశ విద్యుత్ భద్రతలో మనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించవచ్చు. ఇంటింటా విద్యుత్ ఆదా దేశానికి భద్రత కాదా? లెట్ అస్ ఆల్ సేవ్ ఎలక్ట్రిసిటీ.

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో రసగుళికలు అలనాటి ఆపాత మధురమైన చిత్రగీతాలు ప్రసారమవుతాయి.

ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో వన మహోత్సవం విశేషాలతో పాటు మధురమైన పాటలు ప్రసారమవుతాయి.

0: திரைகானம் கேட்டு ரசித்தோம். வரிசையில் இன்னும் சில நொடிகளில் தொடர்வது தெலுங்கில் செய்திகள், அதனைத் தொடர்ந்து தமிழில் செய்திகள் இடம்பெறும்.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగ ఉషారమణి. హిమాలయాల్లో మన్సు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్ కు వార్షిక యాత్ర ఈరోజు ప్రారంభమైంది. అమర్నాథ్ యాత్ర మన దేశంలో విశ్వాసం, సాంస్కృతిక ఐక్యత, సేవాభావాలను మరింత పటిష్టం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతోంది. వికసిత్ భారత్ ప్రస్థానంలో పాలు పంచుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్, పోర్చుగల్, స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16 కి

చేసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం బల్తల్ రెండు మార్గాల ద్వారా వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈ ఉదయం ప్రారంభమైంది. 50 రోజుల పాటు సాగే ఈ పవిత్ర తీర్థయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ గుహాలయాన్ని సందర్శిస్తారు. భక్తులు దాదాపు 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్నాథ్ గుహను సందర్శించి శివుని అనుగ్రహాన్ని పొందేందుకు సహజ సిద్ధంగా ఏర్పడే మన్సు శివలింగాన్ని దర్శించుకోవడానికి ఈ పవిత్ర యాత్ర చేపడతారు. రక్షాబంధన్ పండుగ రోజైన 28వ తేదీన అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. యాత్రికుల మొదటి బ్యాచ్ ఈ ఉదయం నున్వాన్ బాల్తల్ జంట బేస్ క్యాంపుల నుంచి అమర్నాథ్ గుహాలయానికి బయలుదేరింది. బంబం భోలే హరహర మహాదేవ మంత్రోచ్చారణల మధ్య వేలాది మంది యాత్రికులు ఈ ఉదయం గుహాలయానికి తమ కఠినమైన ఆధ్యాత్మికంగా కీలకమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. 57 రోజుల తీర్థయాత్రలో భాగంగా పవిత్ర క్షేత్రంలో శివుడిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు అనంతనాగ్ జిల్లాలోని నున్వాన్ పహల్గాం నుండి 48 కిలోమీటర్ల మార్గాన్ని, అలాగే గండర్బల్ జిల్లాలోని బల్తల్ నుండి తక్కువ దూరంతో కూడిదైనప్పటికీ ఎత్తైన 14 కిలోమీటర్ల మార్గాన్ని ఎంచుకుంటారు. యాత్ర సజావుగా సాగేందుకు వీలుగా ఈ రెండు మార్గాల్లోనూ వైద్య శిబిరాలు, విశ్రాంతి కేంద్రాలు, లంగర్లు, తాగునీటి కేంద్రాలు, నిరంతర వాతావరణ పర్యవేక్షణతో కూడిన సమగ్ర ఏర్పాట్లు చేశారు. తీర్థయాత్ర సురక్షితంగా జరిగేందుకు ఎటువంటి లోటుపాట్లు లేని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. యాత్రికుల రెండో బ్యాచ్ ఈ ఉదయం జమ్మూ నుంచి బయలుదేరింది. ఈ మధ్యాహ్నం తర్వాత కాశ్మీర్లోకి చేరుకునే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్లో వార్షిక అమర్నాథ్ యాత్ర చేపడుతున్న భక్తులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. యాత్రికులకు ఒక లేఖ రాస్తూ వార్షిక అమర్నాథ్ యాత్రను దేశ ఆధ్యాత్మిక సంప్రదాయం, సాంస్కృతిక ఐక్యతలు ఒక శాశ్వతమైన అధ్యాయంగా మోదీ అభివర్ణించారు. మన్సు శివలింగం, బాబా బర్ఫానీ యొక్క దివ్య దర్శనం లక్షలాది మంది భక్తుల జీవితాల్లో మరపురాని అత్యంత పవిత్రమైన అనుభవమని ఆయన పేర్కొన్నారు. తీర్థయాత్ర సమయంలో భక్తులు 5 సంకల్పాలు చేసుకోవాలని ప్రధానమంత్రి కోరారు. యాత్ర పొడవునా పరిశుభ్రత పాటించడం, భద్రత పరిపాలనాపరమైన అన్ని మార్గదర్శకాలను ఖచ్చితంగా అనుసరించడం, వోకల్ ఫర్ లోకల్ చొరవ కింద తమ ప్రయాణ ఖర్చుల్లో కనీసం 10% స్థానిక ఉత్పత్తులపై ఖర్చు చేయడం, ఏక్ పేడ్ మాకే నాం ప్రచారాన్ని ప్రోత్సహించేందుకు రక్షాబంధన్ పర్వదినాన్న తోబుట్టుకు ఒక మొక్కను బహుమతిగా ఇవ్వడం, తమ విధుల నిజాయితీతో నిర్వహిస్తూ వికసిత్ భారత్ విజన్కు సహకరిస్తూ నేషన్ ఫస్ట్ అనే స్ఫూర్తిని కలిగి ఉండడం ఈ తీర్మానాలని ప్రధానమంత్రి చెప్పారు. అమర్నాథ్ యాత్ర భక్తి, సాంస్కృతిక ఐక్యత, సేవా విలువలను నిరంతరం బలోపేతం చేస్తుందనే నమ్మకాన్ని ప్రధానమంత్రి వ్యక్తం చేశారు. బాబా అమర్నాథ్ ఆశీస్సులు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే దిశగా సరికొత్త శక్తిని, ఆధ్యాత్మిక బలాన్ని పెంపొందించాలని ఆయన అన్నారు. భారత సైన్యం, సిఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీస్, సరిహద్దు భద్రతా దళం, జాతీయ విపత్తు నిర్వహణ దళం, వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, పరిపాలనాధికారులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఒక్కరికి ఆయన సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ప్రధానమంత్రి రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. జోధ్పూర్లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా ప్రారంభిస్తారు. విమానయాన ఆధారిత అభివృద్ధి, తదుపరి దశను వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. తన పర్యటనలో భాగంగా రాజస్థాన్లోని బలోత్రాలో సుమారు 100 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మన దేశంలో మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ను బలోత్రాలోని పాచిపద్రా వద్ద ఆయన దేశానికి అంకితం చేస్తారు. జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 2కి కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. 13,000 కోట్ల రూపాయల ఖర్చుతో జైపూర్లో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 2 చేపడుతున్నారు. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు 54 వేల మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలు కూడా అందజేస్తారు. రేపు సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ సందర్శిస్తారు. సానంద్లోని సీజీ సెమీ అవుట్సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఈ కేంద్రంలో వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభం కావడం భారత్ సెమీ కండక్టర్ తయారీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు. 7,500 కోట్ల రూపాయల పైగా మొత్తం పెట్టుబడితో ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించేందుకు కేంద్ర పంచాయతీరాజ్

మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ వర్క్షాప్ నిర్వహిస్తోంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన కేంద్ర సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బాఘెల్ సమక్షంలో ఈ సదస్సు జరుగుతోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం జారీ చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి. పంచాయతీరాజ్ సంస్థలు తమ సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవడం గురించి కూడా ఈ విషయంలో చర్చిస్తారు. యువజన వ్యవహారాల శాఖ ఈరోజు న్యూఢిల్లీలో మై భారత్ పరిశ్రమల సంఘాల సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో అసోచామ్, ఫికీ, సిఐఐ వంటి ప్రముఖ పారిశ్రామిక సంస్థలు పాల్గొన్నాయి. మై భారత్ ఇకోసిస్టమ్ను పరిశ్రమల వాటాదారులకు పరిచయం చేయడం, అలాగే ఈ చొరవలో భాగస్వాములు కావాల్సిందిగా పారిశ్రామిక సంఘాలను, కార్పొరేట్ సంస్థలను, ప్రభుత్వ రంగ సంస్థలను ఆహ్వానించడం, యువత అభివృద్ధిపై భవిష్య సహకారం కోసం అవసరమైన ప్రణాళికలు అన్వేషించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. భారత ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం, సుస్థిరమైన ఆవిష్కరణల ఆధారిత అభివృద్ధి తదుపరి దశ నడిపించేందుకు అనుకూలమైన స్థితిలో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్యారిస్లో జరిగిన ఇండియా ఫ్రాన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, సాంకేతిక పురోగతి, సప్లై చైన్ వైవిధ్యీకరణ, ఇంధన పరివర్తన, భౌగోళిక రాజకీయ పరిణామాల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన మార్పులకు లోనవుతుందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణంలో భాగస్వాములు కావాలని ఫ్రాన్స్ వ్యాపారవేత్తలను, పెట్టుబడిదారులను ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా ఆహ్వానించారు. ఆపరేషన్ ఒమిస్తాద్ కింద భూకంప బాధిత వెనిజులాకు భారత్ తన మానవతా సహాయాన్ని మరింత ముమ్మరం చేసింది. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న వైద్య సహాయక చర్యలకు సంబంధించిన చిత్రాలను సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ, వెనిజులాలోని ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇండియన్ ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్ నిరంతరాయంగా వైద్య సేవలు అందిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కాగా సౌత్ అమెరికన్ దేశమైన వెనిజులాలో భారత్ చేపట్టిన మానవతా సహాయక చర్యలు, వారి నాణ్యమైన సేవల కారణంగా అక్కడ ప్రజల నుంచి విస్తృతంగా ప్రశ్నలు వస్తున్నాయని వెనిజులాలోని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో కెనడాలోని వ్యాంకోవర్లో జరిగిన మ్యాచ్లో స్విట్జర్లాండ్ 2-0 గోల్స్ తేడాతో అల్జీరియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. మరొక మ్యాచ్లో కాలిఫోర్నియాలోని ఇంగల్వుడ్లో జరిగిన మ్యాచ్లో స్పెయిన్ 3-0 తేడాతో ఆస్ట్రియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. పోర్చుగల్ కూడా క్రొయేషియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. ఈ రాత్రి భారత కాలమానం ప్రకారం 11:30 ఆర్లింగ్టన్లో జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియా ఈజిప్ట్తో తలపడుతుంది. అంతకుముందు బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, నార్వే, కెనడా, మొరాకో, బ్రెజిల్, పారాగ్వే జట్లు ఇప్పటికే రౌండ్ ఆఫ్ 16కి అర్హత సాధించాయి. శ్రీలంకతో వచ్చే నెల 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరగనున్న 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి తేదీలు ప్రకటించింది. వచ్చే నెల 15వ తేదీ నుంచి గాలీలో తొలి టెస్ట్ మ్యాచ్, 23వ తేదీ నుంచి కొలంబోలో 2వ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతాయి. విశేషాలు మరొకసారి. హిమాలయాల్లో మంచు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్కు వార్షిక యాత్ర ఈరోజు ప్రారంభమైంది. అమర్నాథ్ యాత్ర మన దేశంలో విశ్వాసం, సాంస్కృతిక ఐక్యత పెంపొందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత్ ప్రస్థానంలో పాలు పంచుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతోంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్, పోర్చుగల్, స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

శ్రోతలకు నమస్కారం. మధురాతి మధురమైన ఈ సమయానికి స్వాగతం. ప్రకృతిలో అంతర్భాగమైన వృక్ష సంపద పర్యావరణ పరిరక్షణకు జీవరాశి మనుగడకు కీలకమైన మూలకం. పచ్చని చెట్టు ఉన్న చోట వాతావరణం చల్లచల్లగా హాయి హాయిగా ఆహ్లాదకరంగా ఉంటుంది. గాలిలో ఆక్సిజన్ శాతం పెరిగి ఆరోగ్యవంతమైన పర్యావరణం ఏర్పడుతుంది. వర్షాలు సకాలంలో కురిసి నీటి సమృద్ధి కలుగుతుంది. పళ్ళు పూలు ఆకులు కొమ్మలు కాండము వేరు ఇలా చెట్టులోని ప్రతి అణువు మనిషి యొక్క అవసరాలు తీర్చేందుకు ఉపయోగపడుతుంది. పక్షులకు కీటకాలకు చెట్లు ఆశ్రయాలుగా ఆవాసాలుగా ఉపయుక్తమవుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతి అందించిన అతి గొప్ప వరం చెట్టు. అందుకే సృష్టిలోని ప్రతి వృక్షము కల్పవృక్షమే, ప్రతి వనము నందనవనమే. ఈరోజు మనం ఈ అంశం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామో తెలుసుకునే ముందుగా రమేష్ నాయుడు స్వరకల్పనలో పి సుశీల ఆలపించిన దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం విందాము. చిత్రం మేఘ సందేశం.

ప్రతి సంవత్సరం జూలై నెల మొదటి వారాన్ని మన దేశంలో వన మహోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ ఉత్సవం 1950వ సంవత్సరంలో అప్పటి కేంద్ర ఆహార మరియు వ్యవసాయ మంత్రి శ్రీ కేఎం మున్షి గారు ప్రారంభించారు. మొక్కలను నాటడం, వాటిని పరిరక్షించడం, అటవీ సంపదను సంరక్షించడం ఈ వన మహోత్సవం యొక్క ప్రధాన లక్ష్యాలు. ఇందుకోసం చెట్ల యొక్క ప్రాధాన్యత గురించి, మొక్కలను నాటి సంరక్షించే విధానాల గురించి, చెట్ల నరికివేతకు ప్రత్యామ్నాయాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు, సదస్సులు, ప్రదర్శనలు ఈ వారోత్సవాలలో దేశంలోని ప్రతి చోట నిర్వహించబడతాయి. ఈ వన సంరక్షణ ఉద్యమంలో అందరూ భాగస్వాములయ్యేందుకు అవసరమైన సహకారం కూడా అందివ్వబడుతుంది. ఈ 2026 సంవత్సరానికి గాను ఏక్ పేడ్ మాకే నామ్, అమ్మ పేరుతో ఒక మొక్క నాటుదాం అనే నినాదం ఎన్నికయింది. ఇప్పుడు క్షణక్షణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం

ఈ ఆధునిక ప్రపంచంలో నానాటికి పెరుగుతున్న జనాభా వారి అవసరాల కోసం ఎన్నో చెట్లు నిర్మూలించబడుతున్నాయి. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో ఇళ్ళు, రోడ్ల నిర్మాణం కోసం ఎన్నో వనాలు దట్టమైన ప్రాచీనమైన వృక్షాలు సైతం పెళ్లగించబడుతున్నాయి. దీనివల్ల సాంద్రమైన జనావాసాలు పచ్చదనం లేని కాంక్రీటు వనాల్లా తయారవుతున్నాయి. దీనికి తోడుగా పారిశ్రామిక అభివృద్ధి వల్ల కలుషితమైన పర్యావరణాన్ని పరిరక్షించే చెట్లు లేక సమస్య మరింత జటిలం అవుతోంది. వన మహోత్సవం ఈ హెచ్చరికను గుర్తు చేస్తూ మన కర్తవ్యానికి ప్రేరేపిస్తోంది. దేవి శ్రీప్రసాద్ స్వరకల్పనలో రఘు దీక్షిత్ పాడినది ఈ పాట. గీతరచన రామజోగయ్య శాస్త్రి. చిత్రం జనతా గ్యారేజ్.

అనాదిగా అడవులు మనిషి జీవితంలో బాగా పెనవేసుకు ఉండేవి. ప్రాచీన భారతావనిలో దట్టమైన అరణ్యాలు ఎన్నో ఉండేవి. నైమిసారణ్యం, దండకారణ్యం వంటి అడవులు కాకులు దూరని కారడవులుగా, చీమలు దూరని చిట్టడవులుగా విస్తరించి ఉండేవట. మన పురాణాల్లో, ఇతిహాసాల్లో అడవుల ప్రస్తావన ప్రముఖంగా ఉంది. భారతీయ జీవన విధానంలో వానప్రస్థ ఆశ్రమంలో మనిషి ఇంటిని, భోగాలను విడిచి అడవిలో జీవిస్తూ కందమూలాలు, ఫలాలు తింటూ జీవించాలనే నియమం ఉంది. సీతారామ లక్ష్మణులు, పాండవులు వనవాసం చేయడం రామాయణ భారతాల్లో ప్రధాన ఘట్టాలుగా మనందరికీ తెలుసు. కాలక్రమంలో ఈ అడవుల విస్తీర్ణం గణనీయంగా తగ్గడం ఎంతో ఆందోళన కలిగించే విషయం. బాహుబలి చిత్రం కోసం రమ్యా బెహ్రా, దీపు ఆలపించిన గీతం ఇప్పుడు విందాం. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి.

ప్రస్తుతం ప్రపంచంలోని భూభాగంలో దాదాపు 31% అటవీ ప్రాంతంగా ఉంది. ఈ అడవుల్లో సుమారు 3 ట్రిలియన్లు అంటే 3 లక్షల కోట్లు వరకు చెట్లు ఉన్నాయని అంచనా. ప్రపంచంలోనే అతిపెద్ద అరణ్యం దక్షిణ అమెరికాలోని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. దీని వైశాల్యం సుమారు 5.5 మిలియన్ల చదరపు కిలోమీటర్లు. ఈ అమెజాన్ అడవి మిగతా అడవుల కంటే ఎక్కువగా గాలిలోని 20% ఆక్సిజన్ని తయారు చేస్తాయట. ప్రపంచానికి అవసరమైన త్రాగునీటిలో 20% ఈ అమెజాన్ అడవి నుండే లభిస్తోంది. అత్యధిక అరణ్య ప్రాంతం కలిగిన దేశంగా రష్యా 45% అరణ్య భాగంతో ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో బ్రెజిల్, కెనడా, యుఎస్ఏ, చైనా ఉన్నాయి. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ స్వరాలకు హరిహరన్ పాడిన పాట విందాము. సాహిత్యం వేటూరి, చిత్రం సఖీ.

ఆకాశవాణి చెన్నై కేంద్రం నిలయంలో సమయం 3:33 కావస్తోంది. 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో వన మహోత్సవ విశేషాలతో పాటు మధురమైన పాటల్ని వింటున్నాం.

లో అరణ్య ప్రాంతాల గణాంకాల వివరాలకొస్తే దాదాపు 24% భూభాగం అటవీ భూములుగా ఉన్నాయి. ఎక్కువ అటవీ సాంద్రత కలిగిన రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, అరుణాచల్ అగ్రస్థానాల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నల్లమల అడవులు చాలా విస్తీర్ణమైనవి. ఈ అటవీ ప్రాంతాలను కేంద్ర అటవీ శాఖ రిజర్వ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్, నేషనల్ పార్క్ అని విభజించి పరిరక్షిస్తోంది. పులులు, సింహాలు, ఏనుగులు, జింకలు, నక్కలు, తోడేళ్లు, అడవి దున్నలు, ఇలా ఎన్నో రకాల వన్యజంతువులు ఈ అడవుల్లో స్వేచ్ఛగా నివసిస్తూ ఉంటాయి. అంతులేని కథ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సాయిబాబా పాడిన పాట ఇప్పుడు వింటారు. పదాలు ఆత్రేయ, స్వరాలు ఎంఎస్ విశ్వనాథన్.

చిన్నగా విని నేను వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి అందులో కాలం ఎరుగని మానొకటి. ఆ అందాల మానులో ఆ అద్భుత వనంలో

అడవులు వృక్ష సంపద వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో కదా. ముఖ్యంగా చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఋతుపవనాలు సకాలంలో ప్రవేశిస్తాయి. అందువల్ల వర్షాలు విస్తారంగా సరైన కాలంలో కురవడం తద్వారా వ్యవసాయం త్రాగునీటి కోసం జల సమృద్ధి కలుగుతుంది. చెట్ల ఆకులు గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి మన ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. ఆరోగ్యాన్ని ప్రసాదించే ఎన్నో ఔషధులు మూలికలు కూడా అడవుల్లో లభిస్తాయి. ఈ విధంగా చెట్లు కలుషితమైన పర్యావరణాన్ని పునరుజ్జీవింపజేయడంలో తోడ్పడతాయి. ఇందువల్ల వాతావరణ ఉష్ణోగ్రతలు కూడా కొంతమేరకు తగ్గుతాయి. కార్బన్ డయాక్సైడ్ తగ్గడం వల్ల గ్లోబల్ వార్మింగ్ కొంతవరకు నియంత్రితమవుతుంది. ఇళయరాజా స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి సాహిత్యం ఇప్పుడు విందాం. చిత్రం రుద్రవీణ.

అడవుల్లో ఎన్నో రకాల అరుదైన వృక్షజాతులు, జంతు పక్షుజాలం నివసిస్తూ ఉంటాయి. ఇందువల్ల ప్రకృతిలో జీవ సమతుల్యత సాధ్యపడుతుంది. వన్యప్రాణులకు సహజ నివాస స్థలాలైన అడవులు కరువైతే ఆ వన్యప్రాణుల ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. కొన్నిసార్లు ఆ వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చే ప్రమాదం కూడా ఉంది. అడవులు అంతరించిపోతుండటం వల్ల బెంగాల్ టైగర్, రైనోసరస్, ఫ్లయింగ్ స్విరల్, పాండా వంటి కొన్ని జాతులు పూర్తిగా అంతమైపోతున్నాయి. భూమి మనుషులమైన మన ఒక్కరిదే కాదు కదా. పశుపక్షులు, చెట్టు చేమ అన్నీ సమన్వయంగా జీవించడమే ప్రకృతి ధర్మం. ఈ పాట రోజా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించినది. సంగీతం ఏఆర్ రెహమాన్.

డిజిటల్ డాక్యుమెంట్లను ఉపయోగించాలి. వంట చెరకుగా కట్టెలను వాడటాన్ని నియంత్రించాలి. ఇలాంటి చిన్న చిన్న పనుల ద్వారా మనం సామూహిక వన పరిరక్షణ యజ్ఞంలో సమిధలని వ్రేల్చగలం. వృక్షో రక్షతి రక్షితః అన్నది ఆర్షవాక్కు. చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయన్నది అక్షరలక్షలు విలువ చేసే మాట. శతవిధాల మనకు అవసరాలను సౌకర్యాలను అందిస్తున్న చెట్లను నాగరికత పురోగతి పేరుతో నాశనం చేసుకుంటూ పోతే మనం కూర్చున్న చెట్టును మనమే నరుక్కున్నట్లు అవుతుంది. అది వివేకవంతమైన పురోగతి అనిపించుకోదు. ఈ వన మహోత్సవాల సందర్భంగా వృక్ష సంరక్షణ కోసం మనమంతా దీక్ష పూనుదాం. కార్యక్రమంలో చివరిగా విందాము అడవి రాముడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం.

చెట్లను అడవులను సంరక్షించేందుకు మనం కూడా మనవంతు బాధ్యతను నిర్వర్తించవచ్చు. వీలైనంత వరకు మన ఇంటి పెరట్లోనో డాబాపైనో బాల్కనీలోనో కొన్ని మొక్కలను గాని చెట్లను గాని పెంచితే అందమైన వాతావరణంతో పాటు కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పళ్ళు వంటివి కూడా అందివస్తాయి. మొక్కల పెంపకం ఒక మంచి వ్యాపకంగాను శారీరక వ్యాయామంగాను కూడా ఉపకరిస్తుంది. చెట్ల కలప నుండి తయారయ్యే పేపర్ల ఉపయోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించి

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో రసగుళికలు, అలనాటి ఆపాత మధురమైన చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మనం ఇంతవరకు విన్నాము